అన్నం చెప్పాయున్న సవాన సహారా, అన్నం చెప్పాయున్న సవాన సహారా, అన్నం చెప్పాయున్న సవాన సహారా.